తుమే ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణో ధనమశ్విన వైనతేయ సోమం పిబ సోమం పిబ.